బాలే సర్వం బాలేరు ఆలు చాంద్రదా ప్రసాదు ఆదిరూపను ఆదిమూర్తి బాలు సర్వాంతర్మాన్ దేవా దేవాదు దారు సర్వకాలకు సర్వకాలకు సర్వగోపను కాలు జత్ర తత్ర రాజీ అవదూతులు ప్రసాదు నామధామన జాజ స్వరూపరు ఆది పురుషోదారు.

సర్వలాయక సర్వకాయక సర్వప్రతపారు సర్వగంట సర్వహంత సర్వజన ప్రేఖౌ సర్వతా సర్వజానహీనే రూపరంగారేఖ పారంభే ప్రాంజాక నేత గోట్ సిమ్రత ప్రాణ శాస్త్రి నయాభై భవచ్యత్ మద పార్షంద్ ప్రసాద్ గుణగణోదార మహిమ